సదా సదా సదా దయాలు సిమర సిమరకు పయనిహాసలోక ఉస్తత కరి అనేక జానాంతన పారావానకు రజన పరవ్రతి బహువేదానకు ప్రకారస్పది కైకోట హు పూజారి కైకోట ఆచార వ్యావహారి కైకోట వైదికవాసి కైకోట బాను బ్రహ్మదాసి కైకోట వేదిక శ్రుతి కైకోట తుపి శ్రుతి కైకోట ఆతంతియానతార కైకోట కవకాచార కైకోట నావతన నావంతి అవహనాన కర్తికాంతన పావహ కైకోట పయాభమాని కైకోటాంత అజ్ఞాని కైకోట గర్భన కఠోర కైకోట అపేగాతన కోర కైకోట పార తరవు కావహ కైకోట పార దూహన కరహ కైకోట మాయా శ్రమాహి కైకోడు